నిఖిల కేనందులారు, రేడియో నినాద 90.4 FM. తుళు ప్రసారుడు ఇత్తే పుత్తూరు నరసింహ నాయక్ మేరు పండిన కిలవు తులు పదుకులేని కేనగా.

నిక్లక్కేనందుల్లారు రేడియో నినాద 90.4 FM. తుళు ప్రసారుడు ఇత్తే పుత్తూరు నరసింహ నాయక్ మేరు పండిన కెలవు తుళు పదుకులేని కేనుగా.